దీర్ఘపాద కథకి కథకింత అనధాద ఎంత అధాద ఎంత ధాదెంత ధాదెంత దీర్ఘపాద కథకి కథకింత అనధాదెంత ధాదెంత ధాదెద్ద ధాదెద్ద దీర్ఘపాద కథకి కథకింత అనధాదెంత ధాదెంత.